0: 94.6, 98.2 megahertz. Me the ladies and gentlemen, this is the one and only Toli Ragalu. Toli Ragalu.
1: Your kind of music, all day, all night, right here on your one and only station,
2: RM3 Manoranjan Radio.
0: Toli Ragalu. Toli Ragalu.
3: రేడియో మనోరంజన్ పైన సరిగ్గా ఉదయపు వేళ 8 గంటలేండి. శ్రోతలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు, స్వాగతం, సుస్వాగతం. తొలి రాగాలు యొక్క కార్యక్రమంలో అలవాట్లు ప్రకారంగా ఇవాళ నేను మీ కృతగా ఉంటాను. మీ సేవలో రాబోయే గంట కోసం మీకోసం తీసుకోవచ్చిన కొన్ని మధుర మధుర తీసరాలు, మనసు పలికే రాగాలు. Having you listening at how down in the Shrotalara, me Anandam, me Shravan Anandam Kosam Manam Prati Rosu Kodi on Namikada, the Puvela, Yenimigantal Nunchi, Tumidi Daka. Aite Sangeeta Yatra lo Miru Mato Duga and Tarani Ashistanam, Inka Motalupitanam.

ഇതി കാര്യക്രമം అవునండి శ్రోతలారా, నేడు దుఃఖకరమైన మాట ఏమిటంటే మారిషస్ దేశం విశేషంగా తెలుగు వాళ్ళందరి కోసం ఒక చాలా దుఃఖమైన రోజు. ఎందుకంటే మారిషస్ లో ఉన్న తెలుగు పుత్రుడు మనము వడిలేసి స్వామివారి సన్నిధికి చేరాడు. శ్రోతలరా, ఆ బిగ్ ట్రిబ్యూట్ మన కలీగ్ కోసం, మన గురువు గారు కోసం, శ్రీ శ్రీ శ్రీ సంజీవ నరసింహ గారు. అయితే బిగ్ థాట్స్ టు హిమ్ అవుట్ దేర్. మన తెలుగు జాతి కోసం ఆయన ఏమేం చేశాడు, అనేక కృతజ్ఞ

అవునండి శ్రోతలారా, సంజీవ నరసింహ అప్పుడు మారిషస్ లో తెలుగు భాష మరి సంస్కృతి కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రముఖ తెలుగు భాష యోధుడు. 2020లో మారిషస్ ప్రభుత్వం

రూప కల్పనకు ఆయన ఎంతో కృషి చేశారు. అవునండి శ్రోతలారా, ఈ చిన్ని రామదాసు సంకీర్తనతో పాటు మనం కొనసాగిస్తున్నాం నీటి కార్యక్రమం. ఇవాళ శనివారం నాడు కాబట్టి మనం కొనసాగిస్తున్నాం నీటి కార్యక్రమం స్వామివారి పేరుతో పాటు. ఎంతో దివ్యంగా ఉంటుంది శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామిని గౌరవించడం. Enjoy this beautiful one.

ब्यूटीफुल संगीत रसिकुलारा मन रेडियो मनोरंजन पैन 8 గంటల దాటి 14 నిమిషాలైంది అయితే కొనసాగిస్తున్నాం ఇన్ ద వాయిస్ ఆఫ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వాయిస్ అండి సిడ్ శ్రీరామ్ నా ఫేవరెట్ మీ ఫేవరెట్ కదా అనుకుంటున్నా This beautiful one dedicated to all of you out there. Gulevo chalinda. Radio Manoranjan yenukunanduku anneka anneka krutta.

అవునది సంగీత రసికులారా, మీరెప్పుడు ప్రేక్షణ చేస్తున్నారైతే గుర్తుంచుకోండి, మీరు సరైన ఛానల్ ఎన్నుకున్నారు. ఇంకా మీరు వింటున్నారు మీ ఫేవరెట్ ప్రోగ్రామ్ మన రేడియో పైన, అయితే రేడియో మనోరంజన్ తొలి రగాలు యొక్క ప్రోగ్రామ్. అయితే ఇవాళ మీ దగ్గర ఏడు టెక్స్ట్ మెసేజెస్ లేదా డైరెక్ట్స్ ఉంటే 5252311 3 పైన వేచి ఉంటున్నా మీ డెడిక్స్ కోసం.

అవునండి బ్యూటిఫుల్ పీపుల్ ఏయో దీపు వేద నేను అనుకుంటున్నాను మీరు మీ అల్పహారాన్ని ఎంజాయ్ చేస్తున్నారు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఓకే ఒక నంబర్ 5252311 3 5252311 3 వేచి ఉంటున్నాం మీ డెరిక్స్ కోసం ఇంకా ఈ సమయంలో మీరు ఒక్క వేడి వేడి టీని ఎంజాయ్ చేస్తున్నారైతే ఇంకా మీ అల్పహారాన్ని బాగాని ఆనందిస్తున్నారైతే రాబోయే పాట విశేషంగా మీకే ఇంకా మీ అల్పహారాన్ని ఎంజాయ్ చేస్తున్నారు

అవునండి, సంగీత రసికులారా, కొనసాగిస్తున్నాము ఆన్ ద సేమ్ ట్రెండ్. అయితే నేటి ప్లేలిస్ట్ మీరు బాగానే మెచ్చుకుంటున్నారని ఆశిస్తూ కొనసాగిస్తున్నాం ప్రేమ విలువ. టు ఆల్ ద లవర్స్ ఆర్ దేర్, ప్రేమ ఎంత అద్భుతమైన భావం కదా. ప్రేమ ఉంటే ఈ ప్రపంచమంతా అన్నీ బాగానే కనిపిస్తుంది. కానీ ప్రేమ లేకుండా లైఫ్ కొంచెం బోరింగ్గా ఉంటుంది.

అవునని శ్రోతలరా, ఇంకా కొన్ని నిమిషాలు 8:30 కాబోతుంది. అయితే ఇవాళ మీరు మా కార్యక్రమం బాగానే మెచ్చుకుంటున్నారని ఆశిస్తూ, ఎవరెవరు తమ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారు, జన్మదినోత్సవ శుభాకాంక్షలు ఇంకా ఈ రాబోయే పాట విశేషంగా మీకే

0: నీకంత ఇష్టం నే
1: అవునండి శ్రోతలారా ఇంకా కొన్ని రోజులు చలికాలం కూడా వస్తూ ఉంటుంది చలికాలం అంటే
0: నన్ను మెచ్చు
1: మధుర మధుర తీస్వరాలు
0: ఎందుకంటే
1: Inga, just to enjoy that one. Diwala to all those lady luck out there.
0: No,
1: no, no. Now,

హే సంగీత రసికులారా, కొనసాగిస్తున్నాం నీటి కార్యక్రమం. ఈ రాబోయే పాట విశేషంగా డెడికేట్ చేస్తున్నాం టు కిలియాన్ సనాసి. హిస్ టర్నింగ్ 16 ఇవాళ. ఇంకా స్పెషల్ విషెస్ కమింగ్ ఫ్రమ్ నాన్న ప్రమేంద్ర, అమ్మ యుషినా, అక్క కిలియేనా, బాబమ్మ దామి,

అవునండి శ్రోతలరా, అసలు సమయం నమ్మకం గౌరవం ఇవి ఒక్క రకం. పక్షులు ఎరిగిపోతే మళ్ళీ అదే చెట్టు మీదికి ఎవరికి తిరిగి రాదు. అయితే జాగ్రత్త ఉండండి. త్రీ థింగ్స్ తో పాటు కొనసాగిస్తున్నాం నీటి కార్యక్రమం. ఇన్ ద వాయిస్ ఆఫ్ శ్రీరామ్ కొల్ల కొల్ల ఇలా.

అవునండి, సంగీత రసికులారా కొనసాగిస్తున్న మీ డెరిక్స్ టూ పర్ టూ. అయితే రాబోయే పాట మనం విశేషంగా అంకితం చేస్తున్నాం టు ఆ పసాద్నా ఏరియా ఆఫ్ బెలేయా. జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ఇట్ సేస్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇంకా అనేక అనేక బ్లెస్సింగ్స్ ఇవి డెరిక్ స్పెషలీ కమింగ్ ఫ్రమ్ Baby Girasu of Ernest Florent. Inka, it also comes from Ramanan Girasu. Inka, Nanda, Shelu, Shivam, Renu, Sanjeev, Reina, Rajesh, Shaila, Vijesh. Inka, Samasta, Girasu, Inka, Irya Kutumba Sabhyulandaru of Belia.

అవునది సంగీత రసికులారా దుర్భాగ్యంగా మన కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి సమయం సూచిస్తున్నది ఎంటటితో మీ కృతికకి సెలవు ఇవ్వండి ఎవరెవరు నేటి కార్యక్రమంలో మెసేజ్ పంపారు అనేక అనేక కృతజ్ఞతలు ఇంకా ఈ లాస్ట్ సాంగ్ ని విశేషంగా అంకితం చేస్తున్నాం టు ఆల్ మై బ్యూటిఫుల్ లిసనర్స్ అవుట్ దేర్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ట్యూన్ ఆన్ 94.5.698.2 మెగాహెర్ట్స్ పైన లీవింగ్ యూ ఇన్ ద గుడ్ హ్యాండ్ ఆఫ్ మై గుడ్ ఫ్రెండ్ నితిన్ ఇంకా Get some good entertainment from me. Now it's Kritika signing off. Bye-bye. Take care. Namaskaram.